సంగీత రసికులందరికీ శుభోదయం నమస్కారం మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం 94.5 95.6 98.2 మెగా హిట్స్ మీద ఈ ఉదయపు వేళ ఈ శుక్రవారం నాడు ఈ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నది విద్యోజీ వందన Yes, on 94.5.6, 98.2 megahertz meda. Toli ragalu ani telugu karyakramam ee shukravaram naadu. Ee bhadrapada maasam aarambhinchindi. Krishna Janmashtami shubha sandarbhanga. Vasudevasutam devam kamsacha nooramardanam devaki paramanandam. Krishnam vande jagadgurum. పదండి శ్రోతలరా, ఈ ఉదయపు వేళ ఈ కృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా ప్రపంచమంతటా కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. విష్ణు భక్తులు విశేషంగా మన దేశంలో కూడా ఎంతో భక్తి భావాలతో కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం.

కృష్ణ జన్మాష్టమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండగ జగద్గురువైన శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు జన్మించిన రోజున ఈ పండుగగా జరుపుకుంటారు అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి భగవానుడు మానవ రూపంలో అవతరించిన పర్వదినం కృష్ణ జన్మాష్టమి

కంసుడి కారాగారంలో దేవకీ దేవి వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కంసుడి నుండి రక్షించడానికి వసుదేవుడు ఆ శిశువును యమునా నది దాటి రేపల్లెలోని నందుడు యశోదమ్మల ఇంట చేర్చాడు. మానవాళికి జీవన మార్గాన్ని చూపే భగవంతుడు భగవద్గీతను అందించిన పరమాత్ముని పుట్టిన రోజు కావడం వల్ల ఈ రోజుకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం.

విగ్రహాన్ని ఉంచి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. శ్రీకృష్ణుడు తమ ఇంటికి వస్తున్నాడని నమ్మకంతో గుమ్మం నుండి పూజా గది వరకు చిన్న పిల్లల పాదాల ముద్రలు వేస్తారు. శ్రీకృష్ణుని అత్యంత ప్రతి మైన అటుకులు ఎన్నెన్నో తీపి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: ఎనిమిది గంటలు దాటి 20 నిమిషాలైంది. భక్తి పాటల తర్వాత కొన్ని సిని పాటలతో మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం ఈ ఉదయపు వేళ ఈ శుక్రవారం నాడు. సగమై చీరి సగమై విత్ యువర్ జీవ వందన ఈ ఉదయపు వేళ కార్యక్రమం కొనసాగిస్తుంది.

ఎక్కడా మీరు? కారు నడుపుతూ పనికి వెళ్తున్నారు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు? జాగ్రత్తగా నడపండి, ఆనందంగా గడపండి. ఈరోజు ఈ శుక్రవారం నాడు వీకెండ్ వస్తున్నది, ఇంకా ఎలా గడపాలో ఆలోచిస్తూనే ఉంటున్నారు. కొనసాగిస్తూ మన కార్యక్రమం 9 గంటల దాకా వీధి ఆజీ వందనా.

ఎనిమిది గంటలు దాటి 50 నిమిషాలు అయింది. ఇంకా 10 నిమిషాల్లో మన కార్యక్రమం పూర్తి అవుతుంది. కొనసాగిస్తూ మన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఫర్ యూ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం విత్ యోజే వందన. ఆనందంగా ఈ శుక్రవారం గడపండి. దైవ సన్నిధిలో ఉండడం మనకు లభ్యం కదా.

సంగీత ప్రియులారా మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో మంచి మంచి సినీ పాటలతో ఈ శుక్రవారం నాడు గడపడం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఆశిస్తూ ఉంటున్నాను. శుక్రవారం నాడు మంచిగా ఆరంభించిందని కూడా నమ్మకంతో కొనసాగిస్తూ మన కార్యక్రమం 9 గంటల దాకా

సంగీత ప్రియులారా సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు మీపై ఇంకా మీ కుటుంబాలపై సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం చల్లుతారని అనే నమ్మకంతో ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని Catch me live tomorrow on Saturday. Same time, same channel. So, intarito vandanam idukara selavu teesukuni. Namaskaram.

0: धनर्तन भुजंग नर्तन चलन चल भुजंग नर्तन
1: नीरज दलात अधिक मृदुल पद निकट तरंगो तुंग ताटंक निर्तक निर्तकताम तक तई तक तिमिदियत तक तकट तक जगदृगड जगणम नम जग जग जग जगदृगड जगणम न यमुना तटाक तुंग तरंग हिमगर स्थिमित रमित शुभांग इतस्ततश्चर करुणापांग यतिवर हृदय सरोरुग भृंगम दिनत दिल्लान दिनत दिल्लान दिनत दिल्लान दिगट दिगट दिल्लान తిలక సింధూర అలక శృంగార వదన గంభీర ఉరగ మన సంచార
2: తిలక సింధూర అలక శృంగార వదన గంభీర ఉరగ మన సంచార
1: నంద సుకుమార నవనీత దిశోర చంద మణిహార జలజ భవన తీర
2: నంద సుకుమార నవనీత దిశోర చంద మణిహార జలజ భవన తీర
1: నంద సుకుమార నవనీత దిశోర స్వచ్ఛంద మణిహార జలజ భవన తీర
2: నంద సుకుమార నవనీత దిశోర స్వచ్ఛంద మణిహార జలజ భవన తీర
1: జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కాళీయ నటనానంద గంభీర కరుణారసయుత భావ శరీ తదీం తదాం తదీం తదాం తదై
3: Please, Krishna, do not kill him.
4: Please, sweet Krishna, please forgive the sins he has committed.
5: You have drawn out all the toxins from his body and he's coughing out blood.
3: Please, spare his life.
4: He has learned his lesson. Please, I beg you, let him go.